0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। ఎందరెందరో మహానుభావులందరికి మా వందనములు, నమస్కారం. ఇది రేడియో మారిషస్ 819 కిలోహెర్ట్జ్ ద్వారా మీరు వింటున్నారు సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం. ఈ బుధవారం జూన్ నెలకి 17వ తేదీన నేను విశ్వా మీ సేవలో ఈ కార్యక్రమంలో 30 నిమిషాల కార్యక్రమం ఇది. 12 నుంచి 12:30 వరకు మాతోనే ఉండండి. చిక్కాలతో పాటు మంచి మంచి పాటలు ఎన్నుకొని మీకోసం ప్రసారం చేస్తాను. పడండి, కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ ఇంపైన పాటతో.

శ్రోతలారా, మీ జుట్టుకు వారానికి ఒకసారి నూనె మర్దన చేయడం ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతుంది. అసలు ఇంట్లో మీరు వేడి కొబ్బరి నూనెలో కరివేపాకు, మేటి గింజలు కలుపుకొని ఆ నూనెను అప్లై చేయవచ్చు. ఇది మీ జుట్టుకు చాలా లాభకరంగా ఉంటుంది.

ఆధునిక కాలంలో చిన్నలైనా పెద్దలైనా స్క్రీన్స్ మీద ఎక్కువ సమయం గడుపుతారు కదా. మొబైల్ టీవీ స్క్రీన్ల నుండి కొంత విరామం తీసుకోవడం కళ్ళకు విశ్రాంతినిస్తుంది, మన మెంటల్ హెల్త్కి కూడా సహకరిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సమయం ఉంటే మీరు బయటికి వెళ్ళండి, ఒక వాక్కి వెళ్ళండి, స్క్రీన్ నుంచి కొంత దూరంగా ఉండండి.

ప్రతిరోజు ఒక మంచి ఆలోచన చెడవడం మనస్సును అందంగా ఉంచుతుంది. మీకు తెలుసా, అసలు అందరి దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఈజీగా ఆన్లైన్ ఎన్నో విషయాల గురించి చదవవచ్చు. సో ఒక మంచి ఆలోచన మీరు చదివి దానిని మీ లైఫ్ స్టైల్లో ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్రయత్నించాలి.

సరైనా భంగిమలో కూర్చోవడం మరియు నడవడం వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. దీని గురించి ఆలోచించండి శ్రోతలారా. ఎక్కువ మంది మంచి పొజిషన్లో కూర్చోరు, అయితే సరి అయిన భంగిమలో కూర్చోవడం చాలా చాలా అవసరం మీ శరీరం కోసం.

0: This is Radio Marxist.
1: 您好
2: ，Assalamu alaikum.
3: Kimchi Mauritius.
4: Namaskar.
5: Shodharandiriki hrudaya purvaka namaskaram.
6: Ungal anaivarukkum vanakkam.
7: Radio Mauritius par dil se swagat hai aap sabhi ka.
8: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
5: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన స్వరాల వేదిక తెలుగు ప్రసారంలో మా వందనాలు స్వీకరించుకోండి. ఈరోజు యొక్క చక్కనైన జూన్ నెల బుధవారం యొక్క 17వ తారీఖు వరకు చేరి ఉన్నాం. Hoping that you are doing very good and great out there. Manainati rozu yokka sayantrapu vela ratri samayana karyakramamlo tappanisariga mato kalasiga 10 takkuva 8 varaku untarani na shubha nammakam. Sare shotalara, inka amulyamaina samayanni matala meeda ekkuvaga vyartham cheyakunda vinandi manainati karyakramam yokka tuli paata.

ప్రియమైన శ్రోతలారా, ఈ రాత్రి ఈ సమయాన్న అనుకుంటున్నాను మీరు హాయిగానే మీ బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో మీరు చక్కనైన కాలం మీరు గడుపుతున్నారు. ఇంకా ఈ మనోహరమైన తెలుగు కార్యక్రమం మీరు బాగానే ఈరోజు మీకోసం ఎన్నుకున్న పాటలు మీరు విని బాగా మెచ్చుకుంటున్నారు కూడా. సో మీకందరికీ అనేక అనేక ధన్యవాదాలు ఫర్ ట్యూనింగ్ ఇన్ మనైనాటి స్వరాల వేదిక తెలుగు ప్రసారంలో.

సరి ప్రియమైన శ్రోతలారా, సంగీత రసికులారా, మన నాటి కార్యక్రమం ఇంకా 4-5 నిమిషాలు పూర్తి అవుతుంది. 20 నిమిషాల మనోహరమైన సంగీత యాత్రలో మాతో ఉన్నందుకు జటగా అనేక అనేక ధన్యవాదాలు. అంటే దైవానుగ్రహాలు ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి చక్కనైన తెలుగు